0: shocking crime that has been reported in NTR district. What we are getting to learn is that this particular crime took place a couple of days back, wherein a dismembered body, a torso of a woman, was found in one of the canals, the drainage canals. And what the NTR police, Ibrahim Patnam police, have gone ahead in their investigation, it has been revealed in a shocking place that this woman, who has been identified as this deceased woman, she, Kalyani, she had in fact been having a relationship, and she has been killed by a local butcher. In fact, what police, Ibrahim Patnam police, are saying is that the shocking event has definitely risen a lot of eyebrows. Kalyani was in allegedly a relationship with this person, this accused there, called as Shafi. And Shafi had been giving money for this victim, Kalyani, when she had demanded not only rupees 5,000, 10,000, but also close to gold that was purchased by Shafi, the alleged accused in this case, to the victim. And it is being reported right now that Shafi, in a fit of anger, had butchered Kalyani with the very knife that he had been using in his butcher shop to chop mutton pieces, and had disposed of her body. Shafi, along with two other accomplices with him, have been arrested by the NTR Ibrahim Patnam police, and the police say the case has been fast-tracked and more details will be revealed. Interestingly enough, the body of Kalyani had been found and fast-tracked by the police owing to the tattoos that she had worn on her body. And with the dismembered tattoos that had been found by the police, here's what the police have to say.
1: CDS వాళ్ళకి అప్ చెప్పడానికి ట్రై చేస్తాను. భవానీపురం అండి, భవానీపురంలో ఇంటి మొత్తం ఇంటి దగ్గర అండి, సఫీ అతని ఇంటి దగ్గర. బాబు అండి, బాబు ప్లస్ ఈ డబ్బు, బాబుని ఇచ్చేమని అడుగుతుంది, అలాగే బాబు డబ్బులు ప్రతిసారి డబ్బులు డిమాండ్ చేస్తుంది. దాంతో ఇతను ఉన్నన్నాళ్ళు నన్ను డబ్బుల కోసం పీడిస్తుందని చెప్పి ఇతను చాలా పాసింగ్గా చేయడం జరిగింది. ఇంత సెన్సేషనల్ కేసుని అతి తక్కువ సమయంలో ఛేదించిన ఇబ్రహీం పట్నం సీఆర్ వారి సిబ్బందిని సిపిఐ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఇతను ఒక్కసారి కాదండి, వచ్చినప్పుడు అలా 5,000, 10,000 అలా అడుగుతుంది. అప్పుడు చివరిలో చిన్న చిన్న బంగారు ఐటమ్స్ కూడా కొనిచ్చాడు. అడుగుతున్నాం, ఇతను భవానీపురంలో హెచ్బి కాలనీలో ఉంటాడు, మటన్ కొట్టి నిర్వహిస్తున్నా ఉన్నాడు. అతను మటన్ నరికే కత్తితోటి ఈ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. వెరిఫై చేస్తాం, కానీ హత్యకి వాళ్ళకి సంబంధం ఉన్నట్టు ఏమీ మా దర్యాప్తు తేలలేదు. ఇంకా అటువంటి ప్రశ్న అయితే ఇతనే చేయడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, సీసీ కెమెరాల ద్వారా చేస్తే ఇతను ఒక్కడికి
0: ప్రమేస్తాం. Well, the investigation into the case continues on, but that's all from the state of Andhra Pradesh. Back to you, Pramod.
2: Thank you, Apurva, Anuga Keshav and Abdul Bashir for the important stories from the states, the southern states. Thank you for watching So South. Keep watching India Today.